0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడు అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్యా పారిశ్రామిక పోటీల్లో భారత క్రీడాకారులు ఈరోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. చిప్స్ నుంచి షిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్, వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో 3 కీలక విభాగాలు జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభ ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావటం 21వ దశాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి నిదర్శనమని తెలిపారు.
1: సాథియో, అబ్ భారత్ చీప్ సే లేకర్ షిప్ తక్ నిర్మాణ కి ఏక్ నయీ గాథా లిఖ్ రహా హై. యానీ పుర్జే భీ హమారే ఔర్ ప్రోడక్ట్ భీ హమారా. ఆత్మనిర్భర్తా కి ఏక్ పూరీ చైన్ భారత్ మే హీ బనేగీ.
0: సౌర, అను, పౌర రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి భవిష్యత్ పరిశ్రమలకు అవసరమయ్యే ఇంధన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇండియన్ రైల్వే నెట్వర్క్లో 50,000కు పైగా ఆధునిక కోచ్లు, 250,000 వ్యాగన్లు చేరాయని, దేశంలోనే అత్యాధునిక రైల్ మెట్రో కోచ్లు తయారవుతున్నాయని మోదీ తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్లో 9,700 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులకు, 1,780 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కడానా డ్యాంపై 110 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, PMAY ఇళ్లను మోదీ ప్రారంభించారు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి, దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడం ఈ విజయానికి నిదర్శనమన్నారు. సాంకేతిక ఆధికారిత ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకోలేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్ధతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మారకపు లావాదేవీల ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కీ చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి

0: जब भी फिनटेक की चर्चा होगी तो वो यूपीआई के बिना अधूरी ही होगी।
1: కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడు అండగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా కొలంబో చేరుకున్న ఆయన అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చారిత్రక సాంస్కృతిక బంధాలు కొనియాడారు. భారత్ శ్రీలంక సంబంధాలకు ప్రవాస భారతీయులే వారధిలో ఉన్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, గ్లోబల్ వృద్ధికి 16% పైగా తోడ్పడుతుందని చెప్పారు. 2014తో పోలిస్తే ఎగుమతులు భారీగా పెరిగాయని, మొబైల్ తయారీలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ గళానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని పేర్కొన్నారు.

భారత్ గళానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని పేర్కొన్నారు. కాగా శ్రీలంక చేరుకున్న రక్షణ మంత్రికి బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ రక్షణ ఉప మంత్రి అరుణ్ జయశేఖర ఘనస్వాగతం పలికారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగం అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఒత్తిడిని విజయాలుగా మలుచుకోవాలని, ప్రత్యర్థులను అవకాశాలుగా భావించి పథకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ పదేళ్ల ప్రణాళికలో భాగంగా క్రీడా మౌలిక వసతులు 36,000 కోట్లకు పైగా కేటాయించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఘన వీడ్కోలు లభించింది. భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష, క్రీడా కార్యదర్శి హరిరంజన్రావు, చెఫ్ డి మిషన్, సహదేవ్ యాదవ్ తదితరులతో కలిసి మంత్రి భారత బృందానికి అధికార జెర్సీని ఆవిష్కరించారు. జపాన్ వేదికగా జరగబోయే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొనే 503 మంది సభ్యుల భారత బృందంలో 300 మందికి పైగా కొత్త క్రీడాకారులు ఉండటం విశేషం. ఇది భారత క్రీడారంగంలో పెరుగుతున్న యువ ప్రతిభకి నిదర్శనమని, గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVN ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో పునరుద్ధరించిన నెహ్రూ ప్లానిటోరియాన్ని పీఎంఎంఎల్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నిన్న ప్రారంభించారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించడం, యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ఈ ఆధునీకరణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా పీఎంఎంఎల్ డైరెక్టర్ అశ్విని లోహాని మాట్లాడుతూ, విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంలో ఈ ప్లానిటోరియం దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ నూతన ప్రాంగణంలో సందర్శకుల కోసం పలు ప్రత్యేక వసతులు కల్పించారు. ఒక ప్రత్యేక రీడింగ్ రూమ్, లైబ్రరీ, నూతన సాంకేతికతతో కూడిన ప్రదర్శన, ప్రొజెక్షన్ సిస్టమ్స్, మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఛత్తీస్గఢ్ హైకోర్టుకు 3, గౌహతి హైకోర్టుకు 2 అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ హైకోర్టులో న్యాయమూర్తులుగా 3 జ్యుడీషియల్ అధికారులు పదోన్నతి కల్పించారు. అలాగే గౌహతి హైకోర్టుకు 1 న్యాయవాది, మరో జ్యుడీషియల్ అధికారిని అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. దేశంలో వివిధ హైకోర్టులకు అర్హులైన జ్యుడీషియల్ అధికారులను, న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉంటారు. సాధారణంగా హైకోర్టులో అదనపు న్యాయమూర్తులు 2 ఏళ్ల కాలపరిమితితో నియమిస్తారు. వారి పనితీరు బట్టి తర్వాత వారిని శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తారు. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తీవ్రం కావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా యుద్ధ నౌకపై ఐఆర్జేసీ దాడులు యత్నించిందని వాషింగ్టన్ ఆరోపించింది. ఇరాన్కు చెందిన 5 ముడిచమురు ట్యాంకర్లు ధ్వంసం చేస్తుంది. దీనికి ప్రతిగా ఇరాన్ జోర్డాన్లో అమెరికా లక్ష్యాలపై క్షిపణులతో దాడికి దిగింది. గత 2 రోజులుగా అమెరికా యుద్ధ నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి యత్నించిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు బహ్రెయిన్, కువైట్ వాటరోల సమీపంలో ట్యాంకర్లపై ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్జేసీ హెచ్చరించింది. వాడరేవులు లంగరు వేసుకున్న నౌకల సిబ్బంది వెంటనే వాడర్లు విడిచిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఈ పరిణామాలు యుద్ద భయాలను పెంచుతున్నాయి. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పలు విద్య పారాసరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. ఈరోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికౌ మిక్స్డ్ టీమ్ స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హర్వీందర్ సింగ్ జోడి చైనాకు చెందిన లియాంగ్ క్యూరాంగ్, జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతర్దేవి కజకిస్తాన్కు చెందిన ఐజాడా సడాన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు సీతర్దేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీం కాంస్య పతక పోరులో ఇరాక్ జంటతో తలపడతారు. ఇక పారా రికవర్ మహిళల కాంస్య పతక పోరులో రాజశ్రీ ధనరాజ్ రాథోడ్ భావన మధ్య పోరు జరగడంతో భారత్కు పథకం ఖాయమైంది. ఇక పారా కౌంట్ మహిళల కాంస్య పతక మ్యాచ్లో సరిత చైనాకు చెందిన వాంగ్తో, పురుషుల విభాగంలో తోమన్ కుమార్ ఇరాక్కు చెందిన అబ్బాస్ ఖాదీమ్తో పోటీ పడతారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో డిపెండింగ్ ఛాంపియన్ టాప్ సీడ్ అరియానా సబ్యలెంక మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో ప్రవేశించారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్ చెందిన 6 సీడ్, లిండా నోస్కోవాపై 7-6, 3-6, 7-6 తేడాతో విజయం సాధించారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో 11వ

0: సీట్ ఫ్రాన్సిస్ టియోపో సెమీస్ చేరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్తును స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడు అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తోందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు ఈరోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ஆகாஷ்வாணி நேரம் 7:15. எஃப்எம் கோல்டில் இப்போது ரசிக்கலாம் திரையிசை பாடல்கள். முதலில் மங்கை ஒரு கங்கை திரைப்படத்திற்காக எஸ் ஜானகி குழுவினருடன் பாடிய பாடல்.

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండకు స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో పైమెట్టు శ్రీమతి కె అరుణకాంతి గారి కథానిక ఇంకా పాటలు విందాం. ముందుగా సతీ సక్కుబై చిత్రానికి పి సుశీల బృందం పాడిన భక్తిగీతం విందాం. సంగీతం పి ఆదినారాయణరావు, సాహిత్యం సముద్రాల సీనియర్.

0: కార్యక్రమంలో ఇప్పుడు పైమెట్టు శ్రీమతి కె అరుణకాంతి గారి కథానిక విందాం.
1: విజయ, గీత వస్తోందిట ఈ నెలాఖరులో. ఫోన్లో చెల్లాయి అందించిన సమాచారాన్ని భార్యకు చెప్పాడు కుమార్. అవునా, ఆ గొంతులో ఆడపడుచు వస్తుందన్న ఆశ్చర్యం కానీ ఆనందం కానీ ఏమీ లేదు, సాధారణ విషయం అన్నట్లుగా ఉంది. విజయ నిర్లిప్తతను అర్థం చేసుకుని తానే మరలా చెప్పాడు, తన ఆఫీస్లో క్రిస్మస్ సెలవులు ఇస్తారు కదూ, మరో వారం సెలవు పెట్టుకుని వస్తుంది, అమ్మతో గడపాలని ఉంటుంది కదా మరి, సర్ది చెప్తున్నట్లు అన్నాడు. అరే ఇప్పుడు నేనేమన్నాను అంది విజయ నవ్వుతూ. అమ్మా నా సాక్స్ కనిపించటం లేదు, కాస్త చూసి పెట్టవా. యూనిఫామ్ వేసుకుని కూలుకు తయారవుతూ వచ్చాడు తేజ. అమ్మా నాన్న ఏదో

విషయం చర్చించుకుంటున్నారని అనుకున్నాడు. ఏమీ లేదురా, అత్తయ్య వస్తోందిట ఇంకో 10 రోజుల్లో. మళ్ళీనా? ఈ మధ్య కదమ్మా వచ్చింది, 6 నెలలు కూడా కాలేదు. తప్పు తేజ, అలా అనకూడదు. అత్తయ్య రావటం నీకు ఇష్టం లేదు, మందలిస్తున్నట్లుగా అంది విజయ. పోయినసారి వచ్చినప్పుడు రేపు నా పుట్టినరోజనగా వెళ్ళిపోయింది, కనీసం చిన్న బహుమతి కూడా ఇవ్వలేదు. నా స్నేహితులందరూ మీ అత్తయ్య మంచి మంచి బహుమతులు తెస్తారు కదా అంటుంటారు, కానీ అలా ఏం ఉండదు ఇక్కడ. తేజ, నువ్వు చిన్నపిల్లాడివా ఏమిటి, 10వ తరగతికి వచ్చావు, ఇంకా బహుమతుల కోసం ఎదురు చూపులేమిటి, మందలింపుగా అంది విజయ. ఏమిటో ఈ కాలం పిల్లలు, ఎవరైనా ఏదైనా ఇస్తేనేనా వాళ్ళ మీద అభిమానం, ఎప్పటికి తెలుసుకుంటారో. చిన్నప్పుడు అత్తయ్య వస్తోందంటే ఎంత సంతోషంగా ఉండేది, ఏదైనా తెస్తుందని ఎదురు చూసేవాళ్ళమా, తను వస్తే చాలు పండుగ వాతావరణం ఉండేది, అన్నవరానికి దగ్గరగా ఉండేవాళ్ళు. అయినా రైలు ఎక్కొస్తుందంటే ఎంతో దూరం అనుకునేవాళ్ళం. చిన్న అన్న పెదనాన్న ఇళ్ళు కూడా దగ్గరలోనే కాబట్టి అందరి దగ్గర తలో 2 రోజులు ఉండేది. మొత్తంగా రవ్వలడ్లు చుట్టుకుని వచ్చి తలో ఇంట్లో 4 గేసు చొప్పున పంచేది. ఎప్పుడు పిల్లలందరం తన పక్కనే ఉండేవాళ్ళం, రాత్రులు కూడా తన పక్కనే చేరి కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయేవాళ్ళం. వెళ్ళిపోతోందంటే ఎంత బెంగో, వెళ్ళిన మర్నాడు నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఈ కాలంలో ఆ ఆప్యాయతలేమీ కనిపించడం లేదు, అటు పెద్దల్లోనూ ఇటు పిల్లల్లోనూ అనుకుంది విజయ. ఇల్లంతా దులపాలి, బాత్రూంలు శుభ్రం చేయించాలి, టిష్యూ పేపర్లు ఎక్కువ మొత్తంలో కొనాలి, మినరల్ వాటర్ బాటిళ్ళు, గీతకి ఇష్టమైన కూరలు పళ్ళు కొనిపెట్టాలి. లిస్టు రాసుకుంటోంది విజయ. ఇవన్నీ ఆడపడిచి వచ్చిన ప్రతిసారి ఉండే విషయాలే. ఏదైనా తేడా వచ్చిందో హడావిడి చేసేస్తారు అత్తగారు. మావగారు ఉండేటప్పుడు ఇంకా హడావిడి, గీతని మహారాణిలా చూసుకునేవారు ఆయన. ఇంటిల్లి పాది ఆయనకు భయపడితే ఆయన మాత్రం గీత మాట మాత్రమే వినేవారు. ఏదో స్వర్గం నుంచి దేవత వస్తున్నట్లు ఉండేది ఇంట్లో వాతావరణం. మొదట్లో విజయ్కు ఇదంతా ఆశ్చర్యంగా, గీత పొందుతున్న గౌరవ మర్యాదలకు కాస్త అసూయగా ఉండేది. తను కూడా ఆడపిల్లనే, అయినా ఇంత గారాభం తెలియదు. అత్తయ్యలు కూడా వచ్చినా ఇంట్లో అందరితో కలిసిపోయి హాయిగా ఉండేవారు. ఇక్కడ పరిస్థితి వేరు. గీత వచ్చిందంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సమయానికి అన్నీ అమరుస్తూ రుచికరంగా వండి వార్చటం విజయ పని అయితే, ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావటం, తిరిగి దింపటం, మధ్య మధ్యలో షాపింగ్లకు రెస్టారెంట్లకి తిప్పటం అన్నగారు కుమార్ పని. 4 ఏళ్ల క్రితం మామగారు కాలం చేసినప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆడపడుచు 6 నెలలకు ఒకసారి వస్తోంది తల్లితో ఎక్కువ సమయం గడపాలని. ఒక్కోసారి 3 వారాలు లేదా 4 వారాలు వెసులుబాటును బట్టి గడిపి వెళుతూ ఉంటుంది. లక్షలు టిక్కెట్లు పోసి అమ్మని చూడటానికి వస్తుంది. శుభ్రంగా చూసి పంపించాలి దాన్ని అంటూ బుడిబుడి రాగాలు తీస్తారు అత్తగారు. ఇంతకంటే ఎలా బాగా చూసుకోవాలో అర్థం కాదు విజయ్కు. ప్రయాణం టిక్కెట్లు ఖరీదు లెక్కలు వేస్తే ఎలా, అమ్మని చూడాలనుకున్నప్పుడు? తను కూడా పుట్టింటికి వెళ్ళి రైలు టిక్కెట్లు ఖరీదు లెక్కలు వేసి చెప్తే ఎలా ఉంటుంది వాళ్ళకి? ఆ ఆలోచనే చికాకు పెడుతుంటుంది విజయ్కు. ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నప్పుడు తమకు కూడా చాలా ఖర్చు అవుతుంది కదా, తమది చిన్న సంసారమే. ఇవన్నీ అర్థం కాదు అత్తగారికి. ముఖ్యంగా విజయ్కు వ్యక్తిగత సమయం ఉండదు గీత ఉన్నన్ని రోజులు, కానీ ఏనాడు పైకి వ్యక్తం చేయదు. చేసినా లాభం ఉండదని తెలుసు, మౌనంగా తన పని చేసుకుపోవటమే. విమానాశ్రయం నుంచి తీసుకురావటానికి, తిరిగి దింపటానికి ట్యాక్సీలు పెట్టాలి కదండి, ప్రతిసారి ఖర్చు కదా, ఆ మాత్రం తెలియదా మీ చెల్లాయికి అనేది పెళ్ళైన కొత్తలో. నువ్వు మీ ఇంటికి వెళ్తే ఆటోలకి మీ తమ్ముడేగా ఇస్తాడు, ఇందులో వింతే ఉంది, తీసిపారేశాడు కుమార్. అక్కడ 100 రూపాయలు, ఇక్కడ 3-4 వేలు ఒకటేనా, అది గుర్తించదేమిటి మీ చెల్లాయి, తను తెచ్చిన చిన్న వస్తువు కూడా పెద్దగా చేసి చెబుతూ ఉంటుంది కదా. విజయ, ఇది చాలా చిన్న విషయం, పెద్ద చేయకు, విసుక్కున్నాడు కుమార్. ఇవేమీ తప్పే విషయాలు కావు, అనవసరంగా విచారపడటం వృధా. ఒకవేళ నా ఆలోచనా విధానమేమో మార్చుకోవాలేమో అని సర్ది చెప్పుకుంటుంది విజయ. ఇక ఇప్పుడైతే ఆ విషయాలేమీ పట్టించుకోవటమే మానేసింది. ఈసారి ఎక్కువేమీ తేలేదు వదిన, ఉన్నవి రెండు పెట్టలే కదా, చిన్న చాక్లెట్ల ప్యాకెట్టు అందిస్తూ అంది గీత. గీత వచ్చిన ప్రతిసారి చెప్పే విషయమే అది, అక్కడ వాడిన బియ్యం సంచులు దేనికైనా పనికొస్తాయి మీకు అంటూ, ఆ తర్వాత అక్కడ వాడిన పెరుగు డబ్బాలు కూడా ఇవి చాలా బాగుంటాయి అంటూ పట్టుకొచ్చేది. తేజ ఇలారా అంటూ వాడిని పిలిచి, ఈ నైట్ డ్రెస్ నీకోసం తెచ్చాను, తేజ చేతికి అందించింది గీత. కృతజ్ఞతలు

చెప్పి తీసుకున్నాడు. అది మెరుస్తున్న శాటిన్ బట్టతో తేజాకు రెండింతల పెద్ద సైజులో ఉంది. హనుమానంగా దానివైపు చూశాడు. భలే ఉందిరా, వేసుకో, వెనకాలే అత్తగారు. వదిన, నువ్వు మిషన్ మీద తేజ సైజుకి కుట్లు వేసేయి, విమానంలో ఇచ్చారట, నేను వెంటనే తీసి దాచేశాను మన తేజ కోసం, సంబరంగా చెప్పింది గీత. వద్దత్తయ్య, ఇది నాకు సరిపడదు, అమ్మ సరిచేసినా నేను వేసుకోను, ఈ బట్ట ఇక్కడ వాతావరణానికి ఇబ్బందిగా ఉంటుంది. తేజ అలా చెప్తాడని ఊహించలేదు గీత. పోనీ, ఎవరికైనా ఇవ్వు వదిన, విజయ్ చేతికి ఇవ్వబోయింది. వద్దు అత్తయ్య, ఇక్కడ ఇలాంటివి వాడరు, ఇంత పెద్ద సైజులో ఉంది కదా, ఎవరికిచ్చినా వారు సరిచేయించుకోవాలంటే కుట్టుకూలి దండగా, అక్కడ మీరే ఎవరికైనా ఇచ్చేయండి అన్నాడు తేజ. ముఖం గండు పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయింది గీత. తేజ, అలా మొహం మీదే చెప్పొచ్చా, ఏదైతే తీసుకోవచ్చు కదా, తర్వాత ఏం చేసుకుంటావో నీ ఇష్టం, అలా మొహం మీద చెప్పకూడదు, మందలించింది విజయ. తప్పెలా అవుతుందమ్మా, దాన్ని మనం ఎవరికిచ్చినా అది వారిని ఇబ్బంది పెట్టడమే అవుతుంది. ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది విజయ. గీత ఇదివరకు కూడా తన కంపెనీ లోగోలు ఉన్న రెండు చొక్కాలు తెచ్చి ఇచ్చింది. అప్పుడు చిన్నవాడు, ఏవీ చెప్పేవాడు కాదు. విజయ తల్లి ఓసారి వచ్చినప్పుడు తేజ ఆ చొక్కా వేసుకోవటం చూసింది. దేనికైనా ఫ్రీగా ఇచ్చారా ఈ చొక్కాలు, చావంచాయిగా ఉన్న చక్కని పిల్లాడు వాడు, ఆ రంగులేమిటి, తిట్టింది ఆమె. విషయం చెప్పింది విజయ. పిల్లాడికి సరిగ్గా ఉంటాయో లేదో చూసుకోకర్లా, మందలించింది కూతుర్ని. తర్వాత అత్తగారికి తెలియకుండా వాటిని ఎవరికో ఇచ్చేసింది. చెల్లాయిని తీసుకుని బజారుకు వెళ్ళాడు కుమార్. అసలు ఇప్పుడు గీతకు చీర అవసరమా, పోయినసారి వచ్చినప్పుడు కొన్నాం కదా అన్నాడు విజయ్తో. అతనికి డబ్బు ఇబ్బంది ఉంటే మాత్రం ఇలానే విసుక్కుంటాడు. ఆడపిల్ల పుట్టింటికి వస్తే చీర పెట్టద్దు, చెప్పింది విజయ. అదేదో నువ్వు కొని తెచ్చే అన్నాడు అతను. నాకైతే 500 పెట్టినా వచ్చేస్తుంది రోజువారీ చీర, అక్కడో అలా కాదు కదా, పార్టీలు ఫంక్షన్లో మాత్రమే చీరలు కట్టుకుంటారు, ఎలాంటివి కావాలో నాకేం తెలుస్తుంది, ఇచ్చేది మంచిదే ఇవ్వాలి, పైగా వాళ్ళకు ఉపయోగపడాలి, మీరే తీసుకెళ్ళి తన్ని ఎంచుకోమనండి అని భర్తను పంపింది. మొదట వద్దులే అన్నయ్య అనన్న, నాకు కూడా షాపింగ్ పని ఉంది అని వెనక బయలుదేరింది గీత. గీత కోసం పొళ్ళు పచ్చళ్ళు తయారు చేసే పనిలో పడింది విజయ. అబ్బో, అక్కడ కరివేపాకు చాలా ఖరీదు వదిన, ఈసారి కాస్త ఎక్కువగా పొడి చేసి ఇవ్వు, నువ్వు చేసే కారపొడి మా పెద్దాడికి ఎంత ఇష్టమో, మా ఆయనకు అల్లం పచ్చడి మర్చిపోకు అంటూ లిస్టు చెబుతూనే ఉంది. ఇక్కడ మాత్రం ఇవన్నీ చౌకగా దొరుకుతాయా, అక్కడివి సాధారణ వస్తువులు కూడా ఎంతో విలువైనవి అనుకుంటారు, ఇక్కడ విలువైన వస్తువులు కూడా వాళ్ళకి సాధారణంగా కనిపిస్తుంటాయి. ఇది ఎప్పటికీ అర్థం కాని విషయం విజయ్కు. అక్కడ అందరూ దాదాపు ఇలానే ఉంటారా, లేక గీత స్వభావం ఇదా, అర్థం కాలేదు విజయ్కు. 2 సంచుల నిండా బట్టలు మోసుకొచ్చారు. ఇంట్లోకి రావటమే ఒక సంచి తీసుకెళ్లి గదిలో దాచేసుకుంది గీత. తెచ్చిన బట్టలు అమ్మకు వదనకు చూపించింది. అన్నగారు కొనిచ్చిన చీరను చూపించింది. ఖరీదు ఎక్కువే, మనసు చివుక్కుమంది విజయ్కు. తను ఏనాడూ తన కోసం అంత ఖరీదు పెట్టి కొనుక్కోలేదు, భర్తను కూడా అడగదు. నీకు కూడా ఒక చీర కొంది గీత, రహస్యంగా చెప్పాడు కుమార్. అవునా, విజయ్ ముఖంలో సంతోషం. వెంటనే ఆడపడుచు మీద అభిమానం పొంగిపోయింది. నాకు వెళ్ళేటప్పుడు సర్ప్రైజ్గా ఇస్తుందేమో, తను ఎంచుకున్న చీర వంటిదే నాకు తీసుకుని ఉంటుంది, మురిసిపోయింది విజయ. రేపు నెయ్యి తెప్పించి సున్నలు చుట్టాలి, అక్కడ పిల్లలు ఇష్టంగా తింటారు. కుమార్ ఆశ్చర్యంగా చూశాడు భార్యని. ఈ ఆడవాళ్లకు చీరలంటే ఎందుకింత ఇష్టం, అందులోనూ విజయ సంతోషం వచ్చినా బాధ వచ్చినా తట్టుకోలేదు, నవ్వుకున్నాడు అతను. అత్తయ్య, నాకు కూడా చీర కొందెట్రా, లంచ్ బాక్స్ సర్దుతూ తేజాతో అంది విజయ. ఇవ్వని అమ్మా, నువ్వు కూడా చాలా ఇస్తుంటావు కదా తను వచ్చినప్పుడల్లా, నీకెప్పుడు ఇవ్వడం తప్ప తీసుకోవటం తెలియదు అన్నాడు. అవును, నేను నీలా కాదు, నవ్వింది. పోయినసారి ఎప్పుడో అత్తయ్య వచ్చినప్పుడు తన పుట్టినరోజు ఇక్కడే జరిగింది, గుర్తుందా? ఎక్కడో హ్యాండ్ బ్యాగ్ చూసి కావాలనుకుందని నువ్వు దాన్ని కొనిస్తే అత్తయ్య ఎంత సంతోషపడింది. చిన్న చిన్న సంతోషాలు అందరికీ ఉంటాయమ్మా, నేను అత్తయ్య కంటే చిన్నవాణ్ణే కదా, నాకు తన మీద కోపమేమీ లేదు, ఆ రోజు అలా అనిపించి అన్నానంతే అని బ్యాగ్ తగిలించుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు కదా, మరి మనుషుల్ని అర్థం చేసుకోవాలి వీడు, నిట్టూర్చింది విజయ. గీత వెళ్లే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం నుంచి తల్లి దగ్గరే ఉంది, వదిలి వెళ్ళలేనట్లు. లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తుంది అమ్మని చూడాలని. ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే, కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అత్తగారు, మీ అమ్మ కోసం ఎంత చేస్తున్నావు అంటారమ్మా నా స్నేహితులు అంది గీత. తను రావటమే గొప్ప అనుకుంటోందా, వచ్చి మమ్మల్ని ఉద్ద

0: తెలుస్తున్నట్లా అనుకుంది విజయ. పచ్చళ్ళు, పళ్ళు, కారాలు, పసుపు, అన్నగారిని తీసుకెళ్లి కొనిపించుకున్న స్వీట్లు అన్నీ నిండుగా సర్దుకుంది. వెళుతూ వెళుతూ, అమ్మని జాగ్రత్తగా చూసుకోవదినా అంటూ, నీకు నా బహుమతి అని చీర ప్యాకెట్ అందించింది. నీకు ఉపయోగకరంగా ఉండాలని నేనే ఎంచాను, తీసి చూసింది విజయ. తనెప్పుడూ కట్టుకునే రోజువారీ చీరలాంటిదే. ముఖంలో ఏ భావం వ్యక్తపరచకుండా కృతజ్ఞత చెప్పి తీసుకుంది విజయ. చినిగిన పాత స్కూల్ బ్యాగ్ కొడుతోంది విజయ. ఏం చేస్తున్నావమ్మా? దగ్గరగా వచ్చాడు తేజ. ఉపయోగపడుతుంది కదా అని కుడుతున్నానరా. అమ్మా, ఇది ఎక్కువ రోజులు ఉండదు. ఉపయోగించాలనుకుంటే నువ్వే ఏదైనా బట్టలు పెట్టుకో. ఉన్నంత వరకు ఉంటుంది, తర్వాత పారేయి. అంతేకాని ఇలాంటివి ఎవ్వరికీ ఇవ్వద్దు. అంతగా నీకెవరికైనా ఇవ్వాలనిపిస్తే కొత్తది కొని ఇవ్వు, లేదంటే ఊరుకో అన్నాడు తేజ. తానే అనవసరంగా భయపడుతోంది. తేజ ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉన్నాడు. ఆప్యాయంగా తేజ తల నిమిరింది విజయ.
1: ఇంతవరకు పై మెట్టు శ్రీమతి కె అరుణకాంతి గారి కథానిక విన్నాం. రేపు ఉదయం ఇదే 100.1 FM గోల్డ్ మల్లెపూదండలో తెలుగు సామెతలు, సామాజిక ప్రతిబింబాలు, శ్రీ పి బాబుగారి ప్రసంగం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

మన భారత ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలలో ప్రభుత్వ ఈ మార్కెట్ స్థలం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ అనే పథకం గురించిన కొన్ని వివరాలను ఈరోజు తెలుసుకుందాం. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు తమకు కావలసిన వస్తువులు సేవలను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన అధికారిక డిజిటల్ వేదిక. ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకతను పెంచి అవినీతిని తగ్గించి సమయాన్ని ఆదా చేయడం, వ్యాపారులు నేరుగా ప్రభుత్వానికి వస్తువులు విక్రయించేలా అవకాశం కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. తద్వారా తక్కువ సమయంలో నమ్మకమైన విక్రేతల నుండి వస్తువులు పొందడానికి, వివిధ ధరలను సరిపోల్చుకుని ఉత్తమ ధరను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రభుత్వ శాఖలకు వస్తువులు అమ్ముకోవడం, చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు ప్రభుత్వ టెండర్లలో పాల్గొనడం వంటి ప్రయోజనాలు విక్రేతలు పొందవచ్చు. మరిన్ని వివరాలను https://geem.gov.in వెబ్సైట్లో పొందగలరు.

0: ఏంటే శాంత దిగులుగా ఉన్నావు?
1: ఈ మధ్య అప్పుడప్పుడు పిల్లలకు జ్వరాలు, అడపాదడపా జలుబులు వస్తూనే ఉన్నాయి.
0: రోగ నిరోధక శక్తి తగ్గిపోతే పిల్లల్లో ఇటువంటి సమస్యలు రావడం మనం చూస్తూ ఉంటాం కదా.
1: అవును, డాక్టర్లు కూడా ఇదే చెప్తున్నారు. మంచి పౌష్టికాహారం పెట్టమని కూడా అంటున్నారు.
0: పౌష్టికాహార లోపం వల్ల పిల్లలకు పెద్దలకు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఆకుకూరలు, పప్పు దినుసులు, పాలు వంటివి రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి తగిన విటమిన్స్ లభించి రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
1: చాలా బాగా చెప్పావే, తప్పక ఇవన్నీ పాటిస్తాను.
0: ఒక శాంతే కాదండి, అందరూ కూడా రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండాలంటే తగిన ఆహార నియమాలు పాటించి తగిన వ్యాయామం చేసి క్షేమంగా ఉండాలి.
2: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో అలనాటి సంగీత దర్శకులు శ్రీ కె చక్రవర్తి జీవిత విశేషాలు పాటలతో కూడిన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగటం ఈ విజయానికి నిదర్శనమన్నారు. సాంకేతిక సాధికారత ద్వారా ఆర్థిక సమానత్వం సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకులేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్ధతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మార్కపు లావాదేవీల ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కీ చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కీ చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరీ హీ హోగీ.

0: సమాజంతో సామరస్యంగా జీవించే కళను విజ్ఞానం నేర్పుతుందని, అది జ్ఞానాన్ని సంపదను ప్రసాదిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, విజ్ఞానం జ్ఞానాన్ని సంపదను పెంపొందిస్తుందని, వ్యక్తి గౌరవాన్ని ఇనుమడింపచేస్తుందని తెలిపారు. ధర్మబద్ధమైన పాలనకు చేసే సేవ ఎంత అమూల్యమైందో, విజ్ఞానం కూడా అంతే విలువైందని, జీవితాన్ని ఉన్నత స్థాయికి చేర్చే శక్తి అని మోదీ అభివర్ణించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించాక ప్రిన్స్ రహీం ఆగాఖాన్ ఈరోజు నుంచి ఈ నెల 15 వరకు తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్లతో సమావేశమవుతారు. ఢిల్లీ పర్యటన ముగిశాక అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలు సందర్శిస్తారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ నగరాల్లో అమలవుతున్న వివిధ అభివృద్ది, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు పరిశీలిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ 17 సెప్టెంబర్ నుంచి 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తెలిపారు. 2001 అక్టోబర్ 7 మోదీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ఈ ప్రయాణం కొనసాగిస్తున్నారని నితిన్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో దూసుకెళ్లడమే కాకుండా మన సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం మరింత బలోపేతమయ్యాయని చెప్పారు. ఈ సేవా సంకల్ప్ అభియాన్ 17 సెప్టెంబర్ రక్తదాన శిబిరంతో ప్రారంభమవుతుందని, 7 అక్టోబర్ గ్రామాలను, పట్టణాలను అనుసంధానిస్తూ సేవాజ్యోతి కలస్ యాత్ర నిర్వహిస్తారని నితిన్ నవీన్ తెలిపారు. 17 నుంచి 17 అక్టోబర్ వరకు ప్రజల భాగస్వామ్యంతో సేవ మేర యోగ్దాన్ కార్యక్రమం కింద వివిధ సేవా కార్యక్రమం నిర్వహిస్తారని వెల్లడించారు.
1: सभी लोगों से ये उम्मीद की जा रही है कि 25 मिनट का कम से कम श्रमदान वो दे. इसमें करीब 25 अलग अलग कार्यक्रम लिए गए हैं. हर व्यक्ति जो आम जनमानस से इसमें हम अपील करेंगे कि उनके भी योगदान से इस देश के विकास में योगदान मिले, परिवर्तन आए, इस दृष्टि से ये कार्यक्रम लिए गए हैं. इसमें समाज के जुड़े हुए विभिन्न विषयों को लिया गया है. सेवा सेतु अभियान 17 सितंबर से 17 अक्टूबर के बीच में प्रत्येक ब्लॉक स्तर पर शिविर कैंप आयोजित किए जाएंगे.
0: केंद्र रक्षा मंत्री राजनाथ सिंह కొలంబోలో శ్రీలంక అధ్యక్షులు అసరు కుమార్ దినేష్ నాయకతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయడం కొనసాగిస్తామని తెలిపారు. భద్రత, రక్షణ, శాంతి, శ్రేయస్సు నిర్ధారించేందుకు సంయుక్తంగా కృషి చేయాలని తాము పునరుద్ఘాటించినట్టుగా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కొలంబోలో జరిగిన సమావేశంలో శ్రీలంకలో ప్రవాస భారతీయులతో రాజ్నాథ్ సింగ్ అంతకుముందు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీలంకలో భారతీయులు ఇరు దేశాల మధ్య మైత్రి బంధాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక ఆధారంగా ఏర్పడిన సంబంధాలు ద్వైపాక్షిక పురోగతికి బలమైన పునాదిగా నిలిచాయన్నారు. ఏ కష్టకాలంలో అయినా భారత్ శ్రీలంకకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ భేటీలో భారత్ సాధిస్తున్న ఆర్థిక పురోగతిని వివరిస్తూ, ప్రపంచం ఆర్థిక సవాలు ఎదురవుతున్న 2026-27 మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి సాధించిందని తెలిపారు. ప్రపంచ వృద్ధికి భారత్ 16% పైగా తోడ్పాటును అందిస్తోందని వెల్లడించారు. గత 12 ఏళ్లలో 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అందులో 8 ప్రధాన దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత గళానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని, దీంతో దేశ గ్లోబల్ విశ్వసనీయత గణనీయంగా పెరిగిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కార్గిల్ యుద్దవీరుడు, పరమ్వీర్ చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్రా జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించే క్రమంలో కెప్టెన్ విక్రమ్ బత్రా కార్గిల్ మంచి శిఖరాలపై అసాధారణ ధైర్య సాహసాలు, చెక్కు చెదిరిన దేశభక్తి ప్రదర్శించి ప్రాణత్యాగం చేశారని ఓం బిర్లా సామాజిక మాధ్యమం వేదికగా కొనియాడారు. ఆయన వీరత్వం, సాహసం భవిష్యత్ తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అమిత్ షా పేర్కొన్నారు. హిందీ సాహిత్య పితామహులు భారతేందు హరిశ్చంద్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. భావాలు, భాష, శైలిలో నూతనత్వం జోడించి హిందీకి ఆధునిక రూపం తీసుకొచ్చారని అమిత్ షా సామాజిక మాధ్యమం వేదికగా కొనియాడారు. మాతృభాషను కేవలం భావ ప్రసార సాధనంగా కాకుండా జాతీయ ఆత్మగౌరవానికి, చైతన్యానికి మూలస్తంభంగా భారతేందు భావించారన్నారు.

0: సృష్టించిన సాహిత్యం సమాజం పట్ల బాధ్యతను, దేశభక్తిని పెంపొందిస్తూ నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఓం బిర్లా పేర్కొన్నారు. కాఠ్మండులో భారత ఫొరెన్సిక్ బృందం కీలక పురోగతి సాధించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 1400కు పైగా డిఎన్ఏ నమూనాలు ప్రాసెస్ చేయడంతో పాటుగా 378 డిఎన్ఏ ప్రొఫైల్ రూపొందించిందని, నేపాల్లో చిలిమేట నిల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. భారత్ నేపాల్ సంయుక్త సాంకేతిక బృందం టన్నెల్లో పేరుకుపోయిన బురద తొలగించే పనులు ముమ్మరం చేస్తుంది. అయితే టన్నెల్ వాలు ప్రాంతం, కఠిన ప్రదేశాలు సహాయక సిబ్బందికి సవాలు విసురుతున్న సాంకేతిక బృందాలు నూతన పద్ధతులు ఉపయోగిస్తూ ముందుకెళ్తున్నాయి. భారీ యంత్రాలు టన్నెల్లోపుడు తీసుకెళ్లేందుకు వీలుగా తాత్కాలిక రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ సహాయక చర్యల ద్వారా బాధితుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం కానుంది. సౌదీ అరేబియాలో పౌరులు ఆర్థిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడులు భారత్ ఖండిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ అన్నారు. ప్రాంతీయ భద్రత స్థిరత్వం దెబ్బతీస్తే ఇలాంటి దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. అలాగే బాబ్ ఎల్ మండేబ్ జలసంధిలో సముద్ర నావిగేషన్ స్వేచ్ఛకి ముప్పు కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పలు ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, గంగటేక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో రాగల 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారా సిరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ, కాంస్య పథకాల కోసం పోటీ పడుతున్నారు. ఈరోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికవ్ మిక్స్డ్ టీమ్ స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హరివిందర్ సింగ్ జోడీ చైనాకు చెందిన లియాంగ్ జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతిదేవి కజకిస్తాన్ చెందిన ఐజాడ సడాన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు సీతలదేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతాక పోరులో ఇరాక్ జంటతో తలపడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతకు సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నేరం 12:40 100.1 MHz FM கோல்டில் மெல்லிசை கேட்கலாம். மெல்லிசையின் தொடக்கமாக ஈரோடு தமிழன்பன் இயற்றிய பாடலை பாடியவர் டாக்டர் எஸ் ஜி சிவசிதம்பரம். பாடலுக்கு இசை எல் கிருஷ்ணன்.

శ్రోతలకు నమస్కారం. మధురమైన ఈ సమయానికి స్వాగతం. ప్రతి బుధవారం అలనాటి చలనచిత్ర ప్రముఖుల జీవిత విశేషాలు, చక్కని పాటలు వింటూ ఉంటాం కదా. మరి ఈరోజు పేరుకు తగినట్లుగానే తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తిలా వెలుగొందిన శ్రీ కె చక్రవర్తి గారి జీవిత విశేషాలు, వారి స్వరకల్పనలు ఆస్వాదిద్దాం. ముందుగా పక్కింటి అమ్మాయి చిత్రానికి చక్రవర్తి స్వీయ సంగీతంలో పాడిన గోపి సాహిత్యం విందాం.

0: 的。
1: శ్రీ కొమ్మినేని అప్పారావు గారు, అదే చక్రవర్తి గారు, బసవయ్య అన్నపూర్ణమ్మ దంపతులకు 1936 సెప్టెంబర్ 8వ తేదీన గుంటూరు పట్టణానికి 9 మైళ్ళ దూరంలో ఉన్న పొన్నికల్లు అనే గ్రామంలో జన్మించారు. వారిది ఉన్నతమైన వ్యవసాయ కుటుంబం. ఆ రోజుల్లో ఆ ఊరిలో చదువుకున్న ఏకైక వ్యక్తి చక్రవర్తి గారేనట. చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తితో అభిమానంతో కూనిరాగాలు తీస్తూ ఉండేవారట. మరి ఆ కూనిరాగాలు శృతుల ఎలను ఎప్పుడు ఎలా సంతరించుకున్నాయో ఈ పాట విన్నాక తెలుసుకుందాం. కల్పనా చిత్రానికి పి సుశీల పడిన వేటూరి సాహిత్యం విందాం.

అసలు అప్పారావు గారికి సంగీతం పట్ల శ్రద్ధాసక్తులు పెరగడానికి ఘంటసాల గారే కారణమట. ఘంటసాల పాడిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కుంతి కుమారి పద్యాలను ఈయన కంఠతా పట్టేసి రాగయుక్తంగా పాడేవారట. సంగీతంలో వీరి ఉత్సాహాన్ని గమనించిన వీరి తండ్రి గారు గుంటూరులో ఉన్న శ్రీ మహావాది వెంకటప్పయ్య శాస్త్రి గారి వద్ద సంగీతం నేర్పించారట. మరిక ఆ తరువాత వీరి ప్రయాణం ఎలా సాగిందో ఈ పాట విన్నాక తెలుసుకుందాం. వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాట విందాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, చిత్రం ఇదా లోకం.

అలా సంగీతం అభ్యసించడానికి ప్రయత్నించినా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి కాలం వారికి అంతగా అనుకూలించలేదు. అయితేనే అభ్యసించినంత మేర సంగీతాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో గుంటూరులో వినోద్ ఆర్కెస్ట్రా అనే బృందాన్ని ఏర్పాటు చేశారు. పాటలు పద్యాలు పాడుకుంటూ ఈ బృందంతో కలిసి ఊరూరు తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చేవారట. అలా వందల కొద్దీ కచేరీలు చేశారు. అన్నీ స్వయంగా స్వరాలు కూర్చిన పాటలే, భక్తి గీతాలు లలిత గీతాలే. సరే, జ్యోతి చిత్రానికి

ఆ రోజుల్లో భక్తి గీతాలు లలిత గీతాలకు కేరాఫ్ అడ్రస్ మన ఆకాశవాణినే. అందుకే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన అప్పారావు గారిని కూడా మన ఆకాశవాణి ఆహ్వానించి అవకాశం ఇచ్చింది. 1954-58 సంవత్సరాల మధ్యకాలంలో అప్పారావు గారు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో తన స్వరంతో నాటి శ్రోతలను అలరించారు. మరిక ఆకాశవాణి నుంచి అప్పారావు గారు చక్రవర్తిగా ఎట్లా నామాంతరం రూపాంతరం చెందారో ఈ పాట విన్నాక తెలుసుకుందాం. శారద చిత్రానికి వి రామకృష్ణ, పి సుశీల పడిన దాశరథి సాహిత్యం విందాం.

అప్పారావు గారి పాటలు విన్న గ్రామ్ఫోన్ కంపెనీ వారు ప్రైవేటు పాటలు పాడించడానికి మద్రాసు రప్పించారు. ఆ సందర్భంలోనే నాటి చలనచిత్ర సంగీత దర్శకద్వయం రాజన్ నాగేంద్ర ఓ పాట పాడే అవకాశం ఇచ్చారట అప్పారావు గారికి. అయితే కాలం అనుకూలించడానికి మరికొంత సమయం పట్టింది. ఈలోపుగా చలనచిత్ర పరిశ్రమలో వివిధ శాఖలలో పనిచేయడం మొదలుపెట్టారట. ముందుగా గాత్రదానం చేశారు. సర్వర్ సుందరం చిత్రంలో నాగేష్ పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది అప్పారావు గారే. సరే, కార్యక్రమంలో ఇప్పుడు గోపాలరావు గారి అమ్మాయి చిత్రానికి ఎం రమేష్ పి సుశీల పాడిన పాట విందాం, సాహిత్యం ఆరుద్ర.

ఆ తరువాత విఠలాచార్య గారు తన చిత్రం జయ విజయలో అప్పారావు గారికి అవకాశం ఇచ్చారు. ఆ పాటకు చిత్రంలో హాస్యనటులు బాలకృష్ణ అభినయించారు. ఇదే అప్పారావు గారు సినిమాలో పాడిన మొదటి పాటగా చెప్పవచ్చు. అంతలో పలోమా అనే మలయాళ చిత్రం హిందీ అనువాదానికి సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చింది. అది హిందీ చిత్రం కనుక టైటిల్స్ అన్నీ హిందీలోనే ఉంటాయి కనుక వాటి మధ్య అప్పారావు అనే తెలుగు పేరు కంటే చక్రవర్తి అనే పేరు చక్కగా ఉంటుంది కనుక చక్రవర్తి అని నామకరణం చేసి చిత్రసీమకు చక్రవర్తిని పరిచయం చేశారు ఆ చిత్ర దర్శకులు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన, డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం విందా చిత్రం నా పేరే భగవాన్.

0: పగలు వలికిస్తున్నావా చూసుకోన అవతారం
1: అవతారం
0: ఖబర్దార్ నేనే భ

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో శ్రీ కె చక్రవర్తి గారి జీవిత విశేషాలు, వారి స్వరకల్పనలు వింటున్నాం.

మరిక దర్శకత్వమా సంగీత దర్శకత్వమా అన్న సందిగ్ధత ఏర్పడిన సందర్భంలో అర్ధాంగి సలహాతో సంగీత దర్శకత్వం వైపే మొగ్గు చూపారట చక్రవర్తి గారు. ఆ విధంగా మూగ ప్రేమ అనే తెలుగు చిత్రానికి 1971 మొదటగా సంగీత దర్శకత్వం వహించారు చక్రవర్తి. ఆ చిత్రం నుంచి నాటి శ్రోతలను ఎంతగానో అలరించిన ఈ పాట వినేద్దాం.

చెప్పొచ్చు. హిందీ చిత్రమైన ప్యాసాను మల్లెపువ్వుగా తెలుగులో పునర్నిర్మించినప్పుడు మాతృకను ఏమాత్రం అనుకరించకుండా అద్భుతమైన స్వరాలను సమకూర్చిన చక్రవర్తి సంగీతం అందరినీ అబ్బురపరిచింది. అలాగే తెలుగు చిత్రసీమకు థీమ్ మ్యూజిక్ను మొదటిసారిగా పరిచయం చేసింది కూడా శ్రీ చక్రవర్తి గారే. కార్యక్రమంలో ఇప్పుడు పి. సుశీల పాడిన పాట విందాం. సాహిత్యం వేటూరి, చిత్రం మల్లెపువ్వు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన ఆత్రేయ సాహిత్యం విన్నాం. ఇక ఆ తర్వాత శారద, గిదాలోకం వంటి ఎన్నో చిత్రాలకు చక్కని పాటలను సమకూర్చారు చక్రవర్తి. 1976-88 మధ్యకాలాన్ని చక్రవర్తి దశాబ్దంగా చెప్పారు.

సంగీత దర్శకత్వంతో పాటుగా అనువాద చిత్రాలకు గాత్రదానం కూడా కొనసాగించారు చక్రవర్తి. ఎంజి రామచంద్రన్, జయశంకర్, జమిని గణేశన్, నాగేష్, రాజగోపాల్, కమల్ హాసన్, రజనీకాంత్, హిందీ నటులు సంజీవ్ కుమార్, కన్నడ నటులు రాజ్ కుమార్ల వంటి ఎందరో నటులకు గాత్రదానం చేశారు. అలాగే కంచుకోట, పెత్తందారులు, నిలువు దోపిడి, దేశోద్ధారకుడు వంటి చిత్రాలకు సహాయ దర్శకత్వం కూడా చేశారు శ్రీ చక్రవర్తి. కార్యక్రమంలో ఇప్పుడు 16 ఏళ్ల వయస్సు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన వేటూరి సాహిత్యం విందాం.

అంతేకాదు, తన నటనా పటిమతో కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు శ్రీ చక్రవర్తి. గోపాలరావు గారి అమ్మాయి చిత్రంలో చెవిటి లాయర్గా, పక్కింటి అమ్మాయి చిత్రంలో సంగీతం మాస్టర్గా, ఆమె కథలో భీమా ఏజెంట్గా, అల్లరి బుల్లోడు చిత్రంలో రేషన్ ఆఫీసర్గా చక్రవర్తి నటన మరపురానిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన వేటూరి సాహిత్యం విందాం. చిత్రం అల్లరి బుల్లోడు.

200కు పైగా పాటలకు నేపథ్య గాయకుడిగా, 600 చిత్రాలకు గాత్రదానం చేసి, మరికొన్ని చిత్రాలలో మరపురాని నటుడిగా, 959 చిత్రాలకు సంగీత దర్శకుడిగా, సహాయ దర్శకుడిగా కొన్ని చిత్రాలకు, నేటి భారతం, శ్రావణమేఘాలు చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకునిగా నంది బహుమతిని అందుకున్న శ్రీ చక్రవర్తి గారు చిత్రసీమ పెట్టిన పేరును సార్థకం చేసుకున్నారు. కార్యక్రమంలో చివరిగా చీకటి వెలుగులు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దేవుళ్ళపల్లి సాహిత్యం విందాం.

రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో తెలుగు సామెతలు, సామాజిక ప్రతిబింబాలు, శ్రీ పి బాబుగారి ప్రసంగం ప్రసారమవుతుంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు మధురం మధురం ఈ సమయం కార్యక్రమం విన్నాం.